கீப்பர் அத்தும் பஞ்சு கொல்லி டிஏரியை கேரி கனாதிமன் கூடிய ஃபோன் வாது போல கீப்பர் வெட்டுங்க பஞ்சு கொல்லி போல தேவனஃபாரம் அசையக்கூடிய போல வெலன்சியா ஹெனவெஸ் போல தி அருமதி ஐவரி கோஸ்ட் குஞ்சரியா லிபுனி நுரக்காத்திரி மீ மீ மீ மெச்சுக்கு எம்மே நுரக்காத்திரி எங்க ஹமலையாகும் தன்னவாத எம்மே இக்குவிடுவேங்க தி எதினி அது மிஹார் மத்தி மெச்சுக்கு ஃபஸ்ட் டோலஸ் அம்மினட்டு குழே இஃபா ఎఫ్ఎస్ కూడా కాదు అంటే నుజి మిహార్ మోతి ఫెంబోల్ ఉంది టీమ్ కూర్చుని స్మోట్ బ్రేక్ అని ఒక హైడ్రేషన్ బ్రేక్ యొక్క మిహార్ మోతి టీమ్ కూర్చుని మిస్ అసలు పెంచుకోరు మాట కొల్లాగే ఫెంబోల్ అంత పేరు ఆమోతి గాను ఆప్షన్ నా కోచ్ ముందు ఫెండ్ అదేమే మీ ఈక్విటీ సియాడు కురియ ఫుల్వాలి బోల్ అనువదేన దీని హమలాకి మీ అది మీ మెచుగ ఎమ్మె నురక్కాత్రి ఎమ్మె హమలా అగం దన్వా మీ హమలా ఫ్రెండ్ డిఏరియా కనాది మాలు నువ్వు కురియ ఫలాలు కీపర్ పంచ్ కొద్ది వెలెన్సియా మసై కొరి గోల్ ఏరి అని ఫలాలు మధ్య మారంగళం ఎన్ఎస్ జయ కొత్త వెలెన్సియా పర బాత్ ఫ్యాన్ కురియ ఫుల్వాలి ప్రెసిడ కురియ ఫుల్వాలి బోల్ కీపర్ పంచ్ కీపర్ కొడకం ఐవరీ కోస్ట్ కీపర్ కొడకం రూమ్ ఫర్ ఆడవని ఇవ్వని డిఫెన్స్ లైన్లో తిరిగి కూర్చుని నేనే బోల జహాం ఫుర్సత్ మారంగా దినీమ ఎక్వేడోగే కోచ్ మన ఫ్రెండ్ అని ఈశాద్యం దాత ప్రడోయ వాహక దక్కాల అది ఏం కూర్చునైనా సరే వాహక దక్కాల అది మిహార్ మితివి హైడ్రేషన్ వాటర్ బ్రేక్ ఫింబోల ఫుర్సత్ నితిని కూర్చుని మెచ్చుగా హ్యాపీ హెబినెట్ కూడా వేసి మిహార్ ఎఫ్ఎస్కోల కళ్ళంటే నుజహి ది హాఫ్ గోస్ ద టీమ్ సమదత్తం ఒకద్దం ఉంది హాసకు మీ హాఫ్ అడగం దన్నవాణి ఐవరీ కోస్ట్ కుంతని వరగ్గిన హమల్సకం కద్దాఫి గిన భయ గబుల్పురావతో ఎక్కువట కుంతని మొడవానికి మాది ఎఫ్ఎస్ బేకు అంటే నువ్వు ఎజ్జాఎన్ఎంఎస్ ఎక్కువట ఇవ్వరు రంగళ మీ హాఫ్ మీ హాత్ర కులి మాత్రం అడగమని ఫలిగింది దాన్ని ఐవరీ కోస్ట్ గిన హమల్సకం కద్దాకి ఎన్ఎంఎస్ అది హమస్ మెచ్చుకు హద్ది మెట్టు కులే ఫలిగింది మిహార్ మితిపి ద టీమ్ కొడుతున్న బెంచుకారి మడుకొల్లాగే ఫెంబో ఇవి టీమ్ ద టీమ్ శిరసాధ్యం ఉంది అతను ఉన్నాడు మిహార్ మీ ఫెల్లని కుడుమిహార్ కురియద్ది తెలుసుకోగల దండే నుంచి అనికేస్ టీం కుడుతుంది కుడుమ తయారు దండ వచ్చాం కదా హెచ్చరిల్లని గోల్ కుడుమతి లీఫ్ ఎజ్జము కీపర్ గోల్ జరిగితే బాగా తనమే కోస్ట్ కీపర్ ఫేరీ అబ్బాయి ఎవరు కొంచెం కురియ ఫోన్ వాళ్ళు బడో మెదడు హురస్వగా సెన్స్ కాదు మా ఎవరి కోసం కొంచెం బోడ కొంచెం కార్యక్రమ ఇక్కడ థింగ్ కొంచెం ఇక్కడ కొంచెం బోడత్న కురియమ్మి అన్నని వెలెన్సీ యాస్ అని ఫిరాత్ అనుమతి హుచుకో ఊరి కొంచెం దీవి సతారణ వరకు తెలియ ప్రెసిడ్ కురియ పెయింటెన్ ప్లేట్ అవే దీని కార్యదే కొంచెం బోర్ దిఫాక్ బేరుకొలి వి నెంబర్ కొంచెలియ అక్బో బేరుకొలి ఎల్లు మొక్క పెనల్టీరియా దిమాలు ఐవరి కోస్ట్ హాఫ్ తిన లీఫింగ్ ఎల్లు ఇక్కడ కోనర్ కబ్బేరు ఎమ్మిది ఇక్కడే లిబే ఫుర్తమ కోనర్ మెచ్చుగే హతర్వణ కోనర్ దవార నంబర్ కోంత్రి ప్లెట నగాదు ప్లెట నగాది కోనర్ గోదరి అత్తరేం ఐవరి కోస్ కుంత్రి దిఫాకులు బోల్ అత్తలే డైమండ్ మిదని కురి మెదాస కురి జీలా తంగుల ఎత్తరేం దిఫేం కుంత్రి ఆయన బోల్ ఫ్యాన్ కురి దామ తరే ఫాతు దియ కుంత్రి ఫౌల్ కురి ఎక్కువ కుంత్రి ఆయన ఫౌల్ కొను సాబు రీందు కార్డు నక్కాఫీ బోళేఫా ఏ బో దాంగుల తెరకుడు కులుంతరి ఆయన ఫాల్కు రిఫన్ సెస్ నెంబర్ ప్రోడో మంచిగా హతరు రీందు కాల్బెట్ ఐవరీ కోస్ట్ కోచ్ వరూ కదే ఫుల్

అది హాక్కులిబిగింవని ఎవరిన్న ఖమవానమ రుహుమాయకు కియమంతరిఖంగా ఎకలేగు ఫానుగే అరిహం ఎవరింగ్ ఆదితే.

ఎవరింగే మెదుగా హుకుం కొరవుమ అల్లాహాయ్ ఎకలాంగ రసూలాగ అరిహం ఔమ ఎవరిన్న గువా లవ్వాఫి హిందకు ముమినుంగ బహెక్కంగా వాకం కషవరి తిమమ్మెంగ్ అహాఫీముయే అది తిమమ్మెంగ్ ఖియమం విజ్జయీముయే ఎవరిం గుణుమే అది దిన్నవా నే మీహుని హమ ఎవరిన్నే.

0: గడి రేగడే కారజే అడు సొంత గెందమని దివహి రాజ్యగాడు. అస్సలాము అలైకుం. హియాల దిబల మీ షో గెన్సారుగా తిబే మ్యా హున్ తెరెన్న వర హూణ్ మరహబాయ్ దండమ షో యాకీగా మీరే స్మి బద్దలు కురి అళగొండ అశత్ నైమ కుడు ఎగారగడి సాటిస్ఫై హింగంది అళగొండ మీరే షో యాకీగా కురి దాణ షోగా బ్యారి మంది బేఫుడు తిన తినే హతరే సుమెంగ్ హై సుమెంగ్ హై మీ నంబర్ కూడా నన్ను నోట్కొల్లేవేండి. మిగతరం పిఎస్సీ మ్యా మెదరు కొవెస్ షోగా బ్యారి మహ నన్ను నోట్కొల్లేవండి. ఎగారగడి సాటిస్ఫైకి అళగొండ మీద ఎన్నవేది మిదోసరికి వరల్డ్ కప్కి ఫోర్ ఇవ్వర గదదు సరే ఏమో బార ఎక జహార్ మీరే ఉన్న మెచు ఉన్నా తీవే బార జహార్ ప్రీ షో ఫెషే అని తీవే ఎగారగడి ప్రొడ్యూసర్ టెక్నికల్ గుతుంగ్ ఎహి తిరివేదే అని రమ్ల షో హమ కుడు హుషాళాదేన్ ఎహున్ తిరిన ఐకీగ దెన్ మి షో కురియద్దారుగా ఎమ్మె ఉఫావణి మీరేగె మి హోమ దూగె మి గడియ ఎమ్మె హై హున్ తిరి ఇన్సార్ కురమున్ దాతి కుడు ఆ బావిరి వాతది మి షో కురియద్దీముగ ఎమ్మె బొడ ఎహి తిరిక మిస్ మిల్లి వెనిస్ ఎహున్ తిరింగె ఫరాతు వరగ్ గిన హియాల్తకే కుడుమిన కొమ్మరి అక్విస్ ఎబలిబే కొమ్మె కహల వాహకేక విస్ హమ ఎహున్ తిరింగ్ గుళ ఎహున్ తిరింగె హియాల ఐకీగ మి షో కురియం మిదని ఎమ్మ లవేక దీముకొని ఫుర్తం ఇవ్వాలని మీరే మీ బేణు వహియా
1: ಬುಡಂತ ಆರೆನ್ ಕುಜ್ಜ ಕರಾಟಿವೆ ಗುಣೈತ ದೋಸ್ತ ಕಿಫಹಂ ಆಯ್ದೆ ಬದ್ದು ಕೊರಂಗ್ ಇಂದಿಯ ಹಂಗೆ ಗೇ ಇಮ್ಮಿನ ಬಸ್ ಆರೆ ನಟ್ಟುವೆ ಗುಂಡೆ ಕುಜ್ಜ ವರ ಕಮ್ಮದಿಯ ಏ ಕಿಫಹಂ ಏನು ಆಗಿನ ಆರಮಂಗಿಯ ಆಸ್ ಗೇ ಮಿಹುನ್ನಾಕು ವಗುತು ಹೇದ ಕೊರೆ ಏಕಮ ಆರಮಿಸ್ ವರ ಮುಫಾವಿ ದೋಸ್ತ ಕಿಫಹಂ ರಟ್ಟುವೆ ಗುಂಡೆ ಕುಜ್ಜ ಆನ ದುರ್ವಾಂ ಪೆಶಿ ಏಕಮಕು ಗಿಯಂಗ್ ಅಸ್ಗೆ ಹೆಮ್ಮಿಹುನ್ನಾಯಕು ಒಗುತು ಹೇದ ಕೂರೆ ಬಮುಂದಾಗೆ ಆನ್ನ ಇಗುಣಿ ದೋಸ್ತಕ್ಕೆ ಫಹು ಆರೆ ನಟ್ಟಿಗುಳೆ ಕುಜ್ಜಾಯ ಆರೆಂಗೆ ಬೇಬೇ ಅದೇತರೆ ಅಡಿ ಗ್ಯಾ ಗುಳುಬೆಂಗು ಫೆದ್ದಿಫ ಮಿಹಾರು ಎದೆ ಮಿಹುಳಿ ರಟ್ಟಿವೆಗೆ ಗೆ ಎಮ್ಮೆ ಮಸ್ಲಿಬಿ ಶೊಕೆಗ್ಗ ಬುಡಾಣೆ ಚೆನ್ನಂಗಿ ದೆಂಕಿನ ಹದಾಣಿ ಖಿಯಾಲೆ ದೀಪದ
0: మీ వల్దిని మీరే హియాలు బేణువా వాహక కొడే మీ వాహక కొడ హియాలది రీతి లవెంగ్ అడుహాలం బేణువా ఫరత్తు కొంతీ నెత్తిన హతరి సుమెంగ్ హై సుమెంగ్ హై మీ నంబర్ కూడా నన్నుకోలే ఏమా మీ హైసాబు టీంకి ఫరాదు గణిస్తే ఎవరి హిగ్గా రీతి లవెకు షోఫషాణ

అప్పుడు కొంచెం ఉంటుంది కాబోలు అక్కడ మరొకదాన్ని సంసాక తెరేక భావిస్తున్నాం. బెల్జియం గోల్ దిహమాకి హైడ్రేషన్ పురే కత్తి సంసాక తెరేక ప్రశాంత్ ఈజిప్ట్కి దెక్కుం తిరేకు ఆరంగా సెవితివి ఈజిప్ట్కి ఫస్ట్ నంబరు రమి రవి కుళంగరంగా సేపూరి అది ఎగితురు అడ్ నంబరుకి బదులుగా రవి అక్కడ కొద్ది అడ్ నంబరు ఇమామ్కి బదులుగా ఇమామ్కి మీ మెచ్చుగా ఈజిప్ట్ గోల్ కామె కొద్ది కొంతది ఇమామ్కి బదులుగా రవి అక్కడ కొద్ది ఈజిప్ట్ కొంతనే కొను ఫషాగా కొరియ తిరి తిరి మెదన క్యారీ కొంతరే కన్ బ్యాక్ ఫహత హది హది కొంటర్ కొల్ల ఫాఫ్ మీద సాబ్ కొంటర్ కొల్ల క్యారీ హనీ హనీ కొరియ మెదన క్యారీ మన్సూర యాసిర్ ఇబ్రాహిం ఎన్ ఫహత హనీ హనీ కొంటర్ కొల్ల కురి జేదని హాఫ్ మీద సాబ్ కురి జేద ఫహత యాసిర్ యాసిర్ కొంటర్ కొల్ల హాఫ్ మీద సాబ్ జేద కురి మెదన క్యారీ మొహమ్మద్ లసీనా దసీన్ కురి ఫోన్ వాళ్ళు కూడా క్యారీ దియ కొంతనే అసాబైన కురి బోల ఫ్యాన్ దేవుతుంది క్యారీ దే డొక్కు కురి కుషా కొడుకుంది ఫ్రిజ్హం ఈజిప్ట్ ఈజిప్ట్ హాఫ్ కెతెరే కురి ఫోన్ వాళ్ళని హద్దిహ ఎం మినట్ కులైఫ దెట్టం కురి కొమ్మ టీమ్ సెల్లను జాఫాత్ హాని అండ్ ఫాతం కొంతరైన కురి ఫునువాద్ కూడా మతి మధ్య పెద్ద హోస్ కారి మధ్య సంశాఖలు బేరు దాంతి కూడా ఫాతం బెల్జియం కొంతే బోధం దిఫా కురి బోల ఫాతం అనే దిఫా కఫ్ కురి ముస్తఫా ఫునువాద్ మీద క్యారింగ్ అత్లాఫ్ డొకు అత్లాఫ్ బ్యాక్ కూడా ఫాత జేద బెల్జియం హాఫ్ తిరంగ హాఫ్ మీద సాబ్ బెల్జియం గే బ్రిండన్ బోలక ఫ్యాన్ కురి జేద సంశాఖ హోరస్కంగా సంశాఖ తెరేగా స్వాతింగ్ మిత్రం హోస్కు కురి తిరి తిరి ఈజిప్ట్ హాఫ్ కి తెరే కురియ ఎవరి ఎవరి ఏం కొంతరి కానీ కొన్ని ఫోన్ వాళ్ళు పడుతుంది ఫారాన్ కాస్త లుకాకు ఎరితే బారా కొన్ని మంది మడుకున్న పోలది పోతే తేర నంబర్ ఈజిప్ట్ కనుక నట్టు వాళ్ళ పేరు క్యారీ కొంతరిక తీఫ్ ఎవరి ఎవరి కొంటో కూడా కురి చేయలే తీర్తి కొన్ని ఆరిమతి పేరు క్యారీ ఈజిప్ట్ హాఫ్ తెరని కొరి కొంత కానీ కొన్ని వరితో బాగా ఫోన్ రావు దీని కొంతరి కొన్ని ఫోన్ వాళ్ళు పోల మీ ఫారు కీపర్ కయాదే ఫోన్ వాళ్ళని లుకాకు సై ఎరితెరే కానీ మిస్ కొంతరిక దిన బదులుగా సీత గోద దిన ఫోన్ వాళ్ళు బెల్జియంకి ఫనర్ నంబర్ ఫోన్ వాళ్ళు బోల కీపర్ అత్లీ థోమస్ కీపర్ సబ్జెక్ట్ ఫోన్ వాళ్ళు బోల ఈజిప్ట్ కొంతని అతను బోల అత్త బెల్జియం కొంతే వన్ నమస్ కురి ఫాత ఈజిప్ట్ కొంతే దిఫా కురి బోల అరిమతి హాఫ్ మిదా సాబ్ బోల అత్లాఫ్ ఫాహత నికోలస్ నికోలస్ కురి ఫోన్ వాళ్ళు బోల ఎరితే వండంగా దేని కొంతే పాతం ఈజిప్ట్ కొంచెం దిఫా కురి బోల బెల్జియం కొంతే బోల తాఫ్ ఆ తాఫ్ కురియా బ్రెండన్ బ్రెండన్ కొంటో కొల్దాఫ్ తొక్కడ ఫాత జేద ఫాత సెన్సాక్ అత్తరే ఇంకో ఏ ఇంకో కురి దిఫా ఇంకొంతరే కానీ కురి సెన్సాక్ హురుస్ కారీమతి కానీ కస్ బ్రెండన్ బ్రెండన్ బోల తాఫ్ కొద్ది ఫోన్ వాళ్ళు లుకాకు లుకాకు దిగు కొన్ని ఫాతం ఈజిప్ట్ కొంత దిఫా కురి బోల్ బోల తాఫ్ బెల్జియంకి ఫస్ట్ నంబర్ బోల్ ఫ్యాంతా మసే కురి బెల్జియంకి ఫస్ట్ నంబరు మాజిం కురి కుషాగొడిగింది ఫ్రిడ్జ్ హద్ది హీ మినట్ కొలైఫా దెట్టిఎం కురి కొమ్మ టీమ్ సిద్ధండి జహాఫ్ కుడుముతరే ఈజిప్ట్ కుడుతరే బ్యాక్వర్డ్ ఫహద జసాలి యాసిర్ ఇబ్రాహిం ఆరిమతి బోల ఫ్యాన్ కురి జహదాఫ్ చీతి కురి కుంతరేక దీఫన కురి మధురమతి కురి ఫోన్ వాళ్ళు ఇప్పుడు ఫహాద్ బెల్జియం కొంతే దిఫా కురి బోళకస్ బోళ తాఫ్